best. Tea time request. Garimihar. First gadi fan service minute in gaf me ani migadi ga kodi ami dani tea time request me show den ga gan ka hama show ge nimumaka hisab mi a devuni show ge numaka hisab ang a devun iruga me do hama bar gina baveri message call la fa e bohuri den baveri wa me message call e ma hama huri ha fara tak ves bara boda shukriya show nimala mum ves mi genes deni e hun teri hama message ko fa in lave మీ హాతిమ్ రిక్వెస్ట్ కొల్లా ఫిన్ లవే మీ లవయాకు మీ ఎదుగు షో నిమ్మాలా వాకి వెళ్ళాన దివే ఎఫ్ఎం గే కొరియన్ హోరి షో తక దావతేము మీ ఎదుగు టీ టైం రిక్వెస్ట్ మీ షో నిమ్మాలా వాకి వెళ్ళాన వరం ఉఫావెడి దువహకం ఎది వస్సలాం అలైకుం.

అది ఇతకిచ్చెల్లో విహురుమా ఎక్వెస్ మిస్కీనున్నాయ్ యతీమున్నాయ్ హయ్యర్ విఫావా మీహున్న ఎవరెం ఖాతకది ఖాందితే.

0: అది ఎవరన్న అంగవానతే హమకశ్వరం మిఖంత వనీ త్యబామిహున్న హే జజాయికం గే అది త్యబామిహుం కుళ మసకతకి శుకురు లిబెనివి కమెక్కం గావే
1: ఇన్నా నహ్ను నజ్జల్నా అలైకల్ ఖుర్ఆన తన్జీలా
0: హమకశ్వరం తిమన్ రస్కలాంగి కలేగి ఫాన్గి మచ్చ ఖుర్ఆన్ వకి వకి కుబ్బావాలి దీమే
1: فاصبر لحكم ربك ولا تطع منهم آثما أو كفورا
0: فاہے کلیگ فانو کے ویری رسکلان کے حکم فلا کلیگ فانو کتر وے وڈا گن واشے ادی ایورنگ تیرین فاف ویری اکا نواتا کافر اکا کلیگ فانو کیمم وے وڈا گن واشے
1: واذکر اسم ربك بکرتا واصیلا
0: అది హిందునాయి హవీరు కలేగ ఫానుగ వెరి రస్కలాంగే ఇస్ముఫుడు హందుమకురవ్వాషే
1: వమినల్లైలి ఫస్జుద్ లహు వసబ్బిహు లైలన్ తవీలా
0: అది రేగడుం బైగ ఎకలాంగే కలేగ ఫాను సజిద కురవ్వాషే అది రేగండుగ దిగు వగుతుతహుగా కలేగ ఫాను ఎకలాంగే తస్బీహ్ విదాడువాషే

0: ఎకలాంగ రహ్మతుగ తెరే వద్దవతే అది అనియా వెరిన్నట్టక వేందెనివి అజాబ్ ఎకలాంగ తయ్యారు కురవ్వాఫావే.
1: దివే ఎఫ్ఎం దివే నాయకు నోదిహ ఎకె మెగాహెర్ట్స్
2: అలినూరు.